0: జనముగుర్వ్యాయ చ ఖల్యాయ చ నమశ్లోక్యాయ చావసాన్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమష్టవాయ చ ప్రతిష్టవాయ చ నమ ఆజుషేణ చాచురథాయ చ నమశూరాయ చావభిందతే చ నమో వర్మిణే చ మనూజినే చ నమో నే చ గవజినే
1: చ నమశ్రుతాయ చ శ్రుతసేనాయ చ
0: నమో దుందుభ్యాయ చ హనన్యాయ చ నమో ధృష్టవే చ ప్రమృతాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ

0: మే ధనంత మే వదంత మే
1: సుషిష్ట మే
0: క్రీడా చ మే మోదష్ట మే దాదంత మే జనిష్యమాణంత మే సూక్తంత మే సుకృతంత మే విత్తంత మే వేద్యంత మే భూతంత మే భవిష్యత్త మే సుపథంత వరుద్ధంత వరుద్ధిష్ట మే క్లుప్తంత మే క్లుప్తిష్ట మే మతిష్ట మే సుమతిష్ట మే శంత మే వదష్ట మే ప్రియంత మే ను కామష్ట మే కామష్ట మే సౌమనసష్ట మే భద్దంత మే షైదష్ట మే వస్యష్ట మే యశష్ట మే భగష్ట మే ద్రవిణంత మే జంతాత మే దత్తాత మే క్షేమష్ట మే ధృతిష్ట మే
1: విశ్వంచ
0: మే మహష్ట మే సంవిష్ట మే జ్ఞాత్రంత మే సూష్ట మే ప్రసూష్ట మే శీలంచ మే లజ

సప్తదశతమే నవదశతమేక విగం దదిష్టమే షజో విగం దదిష్టమే పంచ విగం దదిష్టమే సప్త విగం దదిష్టమే నవ విగం దదిష్టమేక త్రిగం దష్టమే త్రయస్త్రిగం దష్టమే చతస్రష్టమేష్టౌ చ మే ద్వాదశతమే షోడశతమే విగం ద